సరి సమ గమరి గరి పమ ప గమ గద పద మప మని ధని పద ని స పద ని సరి సరి సమ గమరి గరి పమ ప గమ గద పద మప మని ధని పద ని స పద ని స మ గరి సరి ద పమ గద గరి సరి ద పమ గరి ప ది సరి ద పమ గరి స గ గ స స మ మ స స గ గ స